మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం దక్షిణాయనం శుద్ధ అష్టమి జూలై నెల 21వ తేదీ ఈరోజు మంగళవారం.

నేటి ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకుంటూ, అలాగే ఒక కొత్త ప్రారంభం గురించి తెలుసుకుంటూ చక్కని పాటలను ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవచ్చు.

0: ముందుగా ఒక మంచి మాట, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి. ఎందుకంటే కలలు ఆలోచనలుగా మారతాయి, ఆలోచనలు ఆచరణకు దారితీస్తాయి అవి అని అన్నారు అబ్దుల్ కలాం గారు. నిరంతరం ఒకే విషయంపై ఆలోచించడం వల్ల మనలో ఒక తెలియని శక్తి, ఉత్సాహం వస్తాయి. ఆ ఆలోచనలో కేవలం తలంపుగానే ఉండిపోకుండా మనల్ని పనిచేసేలా, అంటే ఆచరణలో పెట్టేలా ప్రేరేపిస్తాయి. మనం చేసే ఆ పనులే చివరకు మనల్ని విజయం తీరాలకు చేరుస్తాయి. మనకు ఒక గొప్ప లక్ష్యం ఉంటే అది మన ఆలోచనలను శాసిస్తుంది. ఆ ఆలోచనలు మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా మారుస్తాయి. కాబట్టి విజయం సాధించడానికి మొదటి మెట్టు ఒక పెద్ద కల అనడమే. విన్నారు కదా శ్రోతలు నేటి మంచి మాటను? శ్రోతలు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: హే, స్టిల్ స్టక్ ఆన్ ఓల్డ్ కార్? స్విచ్ టు స్మార్టర్ ఫ్యూయల్ విత్ మోర్ సేవింగ్స్ విత్ విక్టోరియస్ SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
0: శ్రోతలు, నేటి ఆరోగ్య కార్యక్రమంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. దీనివలన మూత్రం పలచబడి లవణాలు పేరుకుపోకుండా ఉంటాయి. నిమ్మరసం రోజువారి ఆహారంలో చేర్చుకోవటం వలన వాటిలో ఉండే సిట్రస్ కాల్షియం రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అధిక బరువు కిడ్నీ స్టోన్స్ రిస్క్ను పెంచుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. వైద్యుని సలహా లేకుండా కాల్షియం, విటమిన్ సి సప్లిమెంట్లను సేవించకూడదు. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు పీచు పదార్థాలు, తృణధాన్యాలు, ఓట్స్, తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, నారింజ, బత్తాయి రసం కిడ్నీలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పు, పచ్చళ్ళు అంటే ఊరగాయలు, అప్పడాలు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్స్ ఫుడ్స్ పూర్తిగా మానివేయాలి. ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే పాలకూర, టొమాటోలు, చాక్లెట్లు, బీట్రూట్, జీడిపప్పు, బాదం మరియు టీ వంటి చాలా పరిమితంగా తీసుకోవాలి. చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఎక్కువగా తీసుకోవటం వలన శరీరం

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. కూల్ డ్రింక్స్, సోడా, కార్పొరేట్ డ్రింక్స్, స్వీట్స్, జ్యూస్లు, క్యాన్డ్ జ్యూస్లు వంటివి తీసుకోకూడదు. ఇవి కూడా స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతాయి. శ్రోతలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నారు.

శ్రోతలు, ఇప్పుడు ఒక కొత్త ప్రారంభం గురించి తెలుసుకుందామన్నాను కదా. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కోసం అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన న్యూ స్టార్ట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రతి అక్షరం ఒక ఆరోగ్య సూత్రం సూచిస్తుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు సంబంధించి ఈ విధానం మొక్కల ఆధారిత పూర్తి పోషకాహారాన్ని ఇది అందిస్తుంది. న్యూ స్టార్ట్ అంటే ఎన్, న్యూట్రిషన్ అంటే పోషకాహారం. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు రోజువారీ డైట్లో ఎక్కువగా చేయాలి. రిఫైన్ చేసిన చక్కెర, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ను పూర్తిగా దూరంగా ఉంచాలి. ఉదయం తీసుకునే ఆహారం భారీగా అంటే ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం మరి ఎక్కువగా కాకుండా, మరి కొద్దిగా కాకుండా ఆకలి తీరేంత వరకు తీసుకోవాలి. రాత్రి భోజనం రాత్రి 7 గంటలలోపు అల్పాహారం తీసుకోవాలి. అలాగే ఈ అంటే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. జీర్ణక్రియ మెరుగుదలకు తిన్న ఆహారం సరిగ్గా అరగడానికి మరియు శరీరంలో క్యాలరీలు ఖర్చు చేయడానికి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడక లేక సైక్లింగ్ లేదా వ్యాయామం చేయాలి. డబ్ల్యూ అంటే వాటర్, నీరు. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగకూడదు. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 1 గంట తర్వాత నీరు తీసుకోవాలి. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. కాఫీ, టీలు మరియు ప్యాక్డ్ జ్యూస్లు బదులు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎస్ అంటే సన్లైట్ అంటే సూర్యరశ్మి. ఉదయం ఎండ తగలటం వలన శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. ఇది మనం తినే ఆహారంలోని కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి సహాయపడుతుంది. టీ అంటే టెంపరెన్స్ అంటే మితాహారం లేదా నియంత్రణ. ఆకలి లేనప్పుడు ఆహారం తీసుకోకూడదు. ఆకలికి మించి అమితంగా తినకూడదు. ఆల్కహాల్, కెఫెన్, పొగాకు వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఏ అంటే స్వచ్ఛమైన గాలి, ఎయిర్. భోజనం చేసే వాతావరణం ప్రశాంతంగా, గాలి వెలుతురు బాగా వచ్చేలా ఉండాలి. ప్రశాంతమైన మనసుతో తింటేనే ఆహారం ఒంటికి పడుతుంది. ఆర్ అంటే రెస్ట్, విశ్రాంతి. రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర శరీర కణాల పునరుద్ధరణకు ముఖ్యం. రాత్రి తిన్న వెంటనే పడుకోకుండా పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందే డిన్నర్ని పూర్తి చేయాలి. టీ అంటే ట్రస్ట్, నమ్మకం, మానసిక ప్రశాంతత. కంగారు లేకుండా తినడం. ఒత్తిడి లేదా కోపంతో ఉన్నప్పుడు తినకూడదు. ఆహారంపై దృష్టి పెట్టి కృతజ్ఞతాభావంతో ప్రశాంతంగా నమిలి తినాలి. ఈ న్యూ స్టార్ట్ ఆహార నియమాలను పాటించడం ద్వారా బరువు తగ్గడం, డయాబెటీస్, బీపీ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. శ్రోతలు విన్నారు కదా, న్యూ స్టార్ట్ ఆహార నియమాలు పాటించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో. ఇప్పుడు కార్యక్రమంలో వినండి ఈ పాట మీకోసం.

శ్రోతలు, ఆరోగ్య కార్యక్రమంలో చక్కని పాటను విన్నారు కదా. శ్రోతలు, ఇప్పుడు ఒక సూచన. నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్. నిర్మాతలు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొడక్షన్ హౌస్లు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల శ్రద్ధకు ఆకాశవాణి శ్రీ విజయపురం కోసం నాణ్యమైన రేడియో కార్యక్రమాలను సేకరించేందుకు ప్రసార భారతి నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ ద్వారా ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ప్రతిపాదనలను మూడు పద్ధతులలో ఆహ్వానించడం జరుగుతుంది. గ్రాటిస్ మోడ్, ఉచిత విధానం, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ మోడ్ రెవెన్యూ, షేరింగ్ మోడ్ కార్యక్రమాల రూపాలు రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పడం, ఆడియో సిరీస్లు, వినూత్న ఆడియో ఫార్మాట్లు, పాడ్కాస్ట్లు, క్విజ్ పోటీలు మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలను కలిగి ఉండవచ్చు. ఆసక్తిగల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో కూడిన ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాల్సిందిగా కోరడమైనది. ఈ పాలసీలో అర్హత, కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద నిబంధనలు, రెవెన్యూ షేరింగ్ మరియు ఎయిర్ బ్రాడ్కాస్ట్ కోడ్, అలాగే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కోడ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అర్హత గల దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్లో అవసరమైన అన్ని వివరాలు మరియు సహాయక పత్రాలతో సహా మా ఇమెయిల్ ఐడి airportblair@prasarabharati.government.in కు సమర్పించవచ్చు. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశపు పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టర్ ద్వారా మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ చేయబడింది.

శ్రోతలు, మీరు ఇంతవరకు నోటీస్ ఇన్వెంటింగ్ ప్రోగ్రామ్ ప్రపోజల్స్ సూచన గురించి విన్నారు. ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు కార్యక్రమంలో చిన్న విరామం.

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। ओ ARTI बोलो, रोज लिया क्या?
3: HIV AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: श्रोतलु, ఆరోగ్య కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. శ్రోతలు, అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం.

0: ఎంవి బంబుక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్ద్వీప్ మీదుగా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బారటంగ్ రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రంగత్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్, స్వరాజ్ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రాణి చంగా రేపు ఉదయం 11:30కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి కమోటా రేపు మధ్యాహ్నం 2:30కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బారటంగ్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకున్నారు. శ్రోతలు, ఆరోగ్య కార్యక్రమంలో ఆఖరిగా వినండి ఈ పాట మీకోసం.
1: అనుదినం కడలితో ఆటలాడుతూ వేటాడే బెస్తవారి జీవన ప్రతిబింబమే ఈ పాట.

శ్రోతలు, నేటి ఆరోగ్య కార్యక్రమంలో న్యూ స్టార్ట్ గురించి తెలుసుకుంటూ చక్కని పాటలను ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత్ వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.